యూ జస్ట్ హెర్డ్ పతికి మంగళహారతి ఈ రే, ఎ త్యాగరాజ కాంపోజిషన్ సంగ్ బై డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ ఇన్ రాగం ఆరభి సెట్ టు ఆది తాళం. నెక్స్ట్ స్వరలహరి ఈస్ ప్లేయింగ్ ఫర్ యూ ఎ తమిళ్ సాంగ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి ఉషా రాజగోపాల్.